0: RM3 Radio. Radio. Radio. Tuli Ragalu. Tuli Ragalu.
1: संगीत रसिकुलंदरिकी शुभोदयम नमस्कारम 94.6 98.2 మెగాహెర్ట్స్ మీద అలవాటు ప్రకారంగా మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం ప్రసారం చేస్తాం 8 నుంచి 9 దాకా. వీడియోజీ వందన 8 నుంచి 9 దాకా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు. ఎస్ ఆన్ 94.6 98.2 MHz మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం టాలీవుడ్ నుంచి విశేషంగా మీకోసం మీ ఆనందం కోసం మధురమైన సినీ పాటలతో ప్రసారం చేస్తాం. శనివారం నాడు ఉన్నందువల్ల మన కార్యక్రమం మొదలు పెడుతున్నాం స్వామివారికి దండాలు పెడుతూ, స్వామివారికి అంకితం చేస్తూ మొదలు పెడుతున్నాం మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం 94.6 98.2 MHz. Stay tuned, keep connected with your J Vandana.

సంగీత ప్రియులారా మరవకండి. ఈరోజు ఈ శనివారం నాడు మన మొరిషస్ తెలుగు మహాసభ మహిళా సంఘం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఫ్యామిలీ ఫన్ డే అట్ బెల్మో. జరుగుతున్నది ప్రస్తుతం ద ఫ్యామిలీ ఫన్ డే అట్ బెల్మో, ఓర్గనైజ్డ్ బై ద మొరిషస్ తెలుగు మహాసభ మహిళా వింగ్. ఎస్, అయితే మన కార్యక్రమం కొనసాగిస్తూ మంచి మంచి సినీ పాటలతో వందనతో ఉండండి ఓ గంట సేపు 9 గంటల దాకా.

ఇంకొకసారి గుర్తించుకోండి సంగీత ప్రియులారా, మన ఉదయపు వేళ కార్యక్రమం 8 నుంచి 9 దాకా ప్రసారం చేస్తాం మధురమైన సినీ పాటలు. కుటుంబంతో గడిపిన సమయమే నిజమైన సంపద ఉంది కదా, అలాగే కుటుంబం ఉన్న చోటే ఆనందం ఉంటుంది. కలిసి నవ్వుతూ కలిసి జీవిస్తూ కుటుంబంతో అందమైన క్షణాలు గడపడం ప్రాముఖ్యమైనది. ఇది శనివారం నాడు కొనసాగిస్తూ మన కార్యక్రమం గివింగ్ సమ్ ఇంపార్టెన్స్ ఆన్ ఫ్యామిలీ.

సంగీత ప్రియులారా ఇంకొకసారి గుర్తించుకోండి 94.6 మెగాహెర్ట్స్ మీద అలవాటు ప్రకారంగా ప్రతి ఉదయం లాగా ఈ ఉదయం కూడా విశేషంగా శనివారం నాడు వీధియోజి వందన మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం 9 గంటల దాకా.

సంగీతం అనేది అద్భుతంగా ఉంది. సంగీతం వివిధ రకరకాలుగా ఉంటుంది కదా, అలాగే సంగీతం మనస్సుకు ఔషధం ఉంటుంది. చెప్పాలంటే సంగీతం హృదయం మాట్లాడే భాష అవుతుంది. సంగీతం లేని జీవితం రంగులేని చిత్రం లాంటిది.

ఎనిమిది నుంచి తొమ్మిది దాకాల వరకు ప్రకారంగా ప్రతిరోజు మన కార్యక్రమం ప్రసారం చేస్తాం మంచి మంచి సినీ పాటలతో. స్వరాల సవ్వడిలో మనస్సుకు ప్రశాంతత దొరుకుతుంది. ఇది సంగీతం యొక్క అర్థం. సంగీతం హృదయం మాట్లాడే భాష. చెప్పినట్టుగా సంగీతం ఆనందాన్ని పంచే మధురమైన కళ.

సంగీత ప్రియులారా, ఈ శనివారం నాడు ఎక్కడికైనా వెళ్తున్నారు, జాగ్రత్తగా నడపండి, మరవకండి, ఇంకొకసారి గుర్తించుకోండి. ఇట్స్ హ్యాపెనింగ్ అట్ బెల్మో పబ్లిక్ బీచ్ టుడే. ద ఎంటీఎంఎస్ మహిళా వింగ్ ఈజ్ ఆర్గనైజింగ్ ద ఫ్యామిలీ ఫన్ డే. అందరికీ ఆహ్వానితులు పంపుతున్నాం, సో గెట్ రెడీ అండ్ కమ్ దేర్. You'll be having lots of fun, some games, activities, and foodies will be there. So get ready to come there on this Saturday, 6th of June at Belmore Public Beach. Family Fun Day organized by Mauritius Telugu Mahasabha Women's Wing.

అసలు శ్రోతలరా, సంగీతం వినిపిస్తే మనస్సు నాట్యం చేస్తుంది కదా. స్వరాలే నా సంతోషానికి చిరునామా. సంగీతం మాటలు చెప్పలేని భావాలను వ్యక్తపరుస్తుంది. పాటలలో ముగిస్తే మన జీవితం అద్భుతంగా ఆనందంగా అవుతుంది. పాటలలో మునిగితే కూడా ప్రపంచమే మరచిపోతాం.

అలాగే ప్రతి స్వరంలో ఒక మధుర జ్ఞాపకం దాగి ఉంటుంది. సంగీతం ఆత్మను తాకే మాయ. అలాగే మనస్సుకు ప్రశాంతత కావాలంటే సంగీతమే చాలు కదా. అలాగే కుటుంబంతో సమయం గడపడం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే మన మహిళా సంఘం వాళ్ళు ఈ లక్ష్యంతో ఈ ప్రపంచాన్ని, ఈ దేశాన్ని ఇంకా ఆనందంగా చేయడానికి కుటుంబంతో సమయం గడపడం, ఇటువంటి భావాలతో, ఇటువంటి లక్ష్యాలతో ఈ ఫ్యామిలీ ఫండ్ చేయడానికి ఏర్పాటు చేశారు. అయితే కొనసాగిస్తూ మన ఈ ఉదయపు వేళ కార్యక్రమం మంచి మంచి సినీ పాటలతో 9 గంటల దాకా వింటూ ఆనందించండి.

సంగీత ప్రియులారా, ప్రతి శనివారం నాడు ఇదే సమయం ఇదే ఛానల్ మీద ఒక గంట సేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి తీసుకుని వస్తాను మధురమైన సినీ పాటలు. ఈ శనివారం కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మీకోసం మీ ఆనందం కోసం రంజింపజేయడానికి మన కార్యక్రమం కొనసాగిస్తూ మంచి మంచి సినీ పాటలు మీ శనివారం ఇంకా ఆనందంగా చేయడానికి మధురమైన సినీ పాటలతో కొనసాగిస్తూ మన కార్యక్రమం.

ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసేరో ఎకాయకి నాటు నాటు నాటు.

సంగీతం గురించి మాట్లాడాలంటే సంగీతం మా హృదయానికి స్పందన ఇస్తుంది. స్వరాల ప్రయాణంలో ప్రతి క్షణం అందమే. అలాగే సంగీతం ఉన్న చోట ఆనందం ఉంటుంది. పాటలు అప్పుడప్పుడు మునిగితే మన ప్రపంచమే మారుతుంది.

0: సంగీత ప్రియులారాయి ఉదయపు వేళ మంచి మంచి సినీ పాటలతో మన కార్యక్రమంలో ప్రసారం చేసి ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాను. స్టే ట్యూన్ 9 గంటల దాకా విత్ యువర్ జే వందన.
1: సినబాయ్, ఆ సిల్డ్ వాటర్ అందుకో.

0: ಕುಚ್ಚಿನಿ ಮಾಡ್ತಾ
1: సంగీత ప్రియులారా, సమయం సమీపిస్తున్నది మన కార్యక్రమం పూర్తి చేయడానికి. సో ఇట్స్ టైమ్ టు సే బాయ్ మన ఉదయపు వేళ కార్యక్రమం. తొలి రాగాలు అనేది ఓ గంట సేపు ప్రసారం చేసి ఎన్నో సినీ పాటలు ప్రసారం చేసి ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.